0: జగత్తమే ధనంతమే వదత్తమే
1: సృష్టిమే
0: క్రీడాచమే మోదష్టమే దాదంతమే జనిష్యమాణంతమే సూక్తంతమే సుకృతంతమే విత్తంతమే వేద్యంతమే భూతంతమే భవిష్యత్తమే సుపథంత వరుద్ధంత వరుద్ధిష్టమే క్లుప్తంతమే క్లుప్తిష్టమే మతిష్టమే సుమతిష్టమే శంతమే వదష్టమే ప్రియంతమేను కామష్టమే కామష్టమే సౌమనసష్టమే భద్రంతమే షైదష్టమే వస్యష్టమే దశష్టమే భగష్టమే ద్రవిణంతమే జంతాకమే దత్తాకమే క్షేమష్టమే ధృతిష్టమే
1: విశ్వంచమే
0: మహష్టమే.

మే సపేతిష్టమే గృహిష్టమే వృష్టిష్టమే జయిష్టంచమ ఔద్భిజ్యంచమే రజిష్టమే రాజష్టమే పుష్టంచమే వృష్టిష్టమే విభుతమే ప్రభుతమే భగుతమే భూజష్టమే పూర్ణంచమే.

పూషాత మయందష్టమే బృహస్పతిష్ట మయందష్టమే మిత్రష్ట మయందష్టమే వరుణస్త మయందష్టమే షట్టాత మయంద్రష్టమే ధాతాత మయందష్టమే విష్ణుష్ట మయందష్టమే శునౌత మయందష్టమే మరుదష్ట మయందష్టమే విశ్వేతమే దేవాయందష్టమే పృథివీత మయందష్టమే తరిక్ష

సప్తదశతమే నవదశతమజేకవిగం దదిష్టమే షజోవిగం దదిష్టమే పంచవిగం దదిష్టమే సప్తవిగం దదిష్టమే నవవిగం దదిష్టమజేకత్రిగం దత్తమే త్రయస్త్రిగం దత్తమే చతస్రష్టమే అష్టౌచమే ద్వాదశతమే షోడశతమే విగం దదిష్టమే.